నాడు మంక సెల్యూన్ చదవట్లే మందని హ్యాంగ్ పోతే రాత్రి పదాల్లో వెళ్ళు మజ్జిగిలాంటి వల్ల గ్రోపునే వల్ల మొదలు ఈ మజ్జిగిన కథనాశం వల్ల సలంగా ఆకాయి చౌలీ చోదించా సావరే మంది అందరి సినారకం ఇంకా దిగలన్న సినిమా ఫోటో.